భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. స్వరాభిషేకం అనే కార్యక్రమంలో ఇవాళ మీరు క్షేమంగా మంచి స్పిరిచువల్ వైబ్తో కూడి ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం. విశేషంగా నేటి కార్యక్రమంలో మనం మీకోసం కొన్ని భక్తి పాటలను ప్రసారం చేస్తాము. ఇంకా శుక్రవారం నాడు అతి పవిత్రమైన రోజు, అందుకే మనం భక్తి పాటలను ప్రసారం చేస్తాము. స్వరాభిషేకం అనే కార్యక్రమంలో ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టినాం నేటి కార్యక్రమం.

భక్తి ఓ పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా ఆయని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది.

భక్తి యోగం గురించి భాగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొనండి. నారద భక్తి సూత్రాలు పలు రకాల భక్తి విధాల గురించి పేర్కొనది. భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా నవ రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి.

ఇందులో ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘటంలో ఆ శ్లోకం ఏమిటంటే వినండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఈ శ్లోకాన్ని పోతన తేనిగిరించి విధం అని ఏమిటంటే తను హృదయం శ్రవణం దాస్యం వందనన అర్చనం సేవ ఆత్మ నివేదనం సంకీర్తనం చింతనం ఇవన్నీయు తీసుకొని తొమ్మిది భక్తి మార్గంబుల స్వరూప్తుదైన భక్తి మార్గాలు. అయితే ఈ విధంగా మీరు అనగా చదవవచ్చు భాగవతంలోనే. భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

శ్రవణ భక్తి సత్రుతు ఋషులు వాక్యాలు సంద్రుండాలు మిన మానవుడు మంచి వాడుగా మారడానికి విలువుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీని వల్లన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షితు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందుతారు.

కీర్తన భక్తి భగవంతుని గుణ విలాసాధులను కీర్తించుట కీర్తన భక్తి భగవంతుని సాక్షాత్తుగా స్మరించడం చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనవి.

స్మరణ భక్తి. శ్రోతలారా, స్మరణ భక్తి అంటే భగవంతుని లీలాలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూప స్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాడుడు, ధ్రువులు, తులసిదాసు, త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

పాద సేవన భక్తి. పాద సేవనం అంటే సేవించడం. భక్తులు భగవంతుని పవిత్ర సేవతో సమానం. భారతుడు మొదలైన వారు ఈ పాద సేవ ద్వారా ముక్తులైనాడు. అర్చన భక్తి. ప్రతిరోజు తులసి పుష్పాలను ఇతర సుగంధ ద్రవ్యాలు సమర్పించి అర్చ రూపంలో దేవుని పూజించడం అర్చన భక్తి. అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు వివిధ భక్తి మార్గాల గురించి మాట్లాడినాం. ఇంకా మనం కొనసాగిస్తున్నాం. ఇంకా మనం ఇక్కడ నేటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. మీరు నేటి కార్యక్రమాన్ని విని బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. ఇంకా ఈ నవవిధ భక్తి విధానాన్ని ఉపయోగించి దేవుణ్ణి తప్పకుండా చేరుకుంటారని ఆశిస్తున్నాం. ఇంటిటితో మీ కృతిక కిసెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
3: శ్రోతలకు నమస్కారం. ఇది రేడియో మొరిషస్ 819 కిలోహెర్ట్జ్ ద్వారా మీరు వింటున్నారు మన దైనందిన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం. నేను విష్మ మీ సేవలో ఉన్నాను ఈ కార్యక్రమంలో. అయితే మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.
4: ఆకాశాహి ఊసులకు ఆట విడుపు లేదు లేదు.

ప్రతి ఒక్కరి చిన్న ప్రయత్నం కలిస్తే పెద్ద మార్పు సాధ్యమవుతుంది. ఐకమత్యమే మహాబలం అనేది మీరు విన్నారు కదా. అంటే అందరూ కలిసి వస్తేనే ఎక్కువ పెద్ద మార్పు చేయవచ్చు, సాధించవచ్చు.

దుర్భాగ్యంగా శ్రోతలారా, ఇంతటితోనే స్వరాల వేదిక అనే కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీకు తెలిసినట్టుగా ఈ కార్యక్రమం 20 నిమిషాలకి మాత్రమే ప్రసారం అవుతుంది. ఇంకో కార్యక్రమం వరకు నేను విష్మ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి, నమస్కారం.